అది బాజ్యవెరివి మీహున్ దన్నాశ్ ఎవరెం వాహుషీ స్వర్గేగే ఎవరెం యథాంగా అబద్ధ దెమితిబినివి గొతుగే కలేగ ఫానుగె వెరి రస్ఖలాంగె ఇరాద కురవి ముద్దతె ఫియవ ఉడుతకాయ్ బిన్ దెమివింహా హిందెగ్గే ఖెండిగెన్నుదా దెవ్వుమెగ్గె గొతుగే.

0: మాషాల్లో వరం ఇవ్వరు కదా కుజ్జద్దో.
1: వరం ఇవ్వరు కదా. అయిపోతే స్కూల్గా కంకం కావాలని హుడి హక్కు తీసి బావెడిగా
0: కొమ్మె కుజ్జకి వేసి తఫాత్ కుజ్జ ఎక్కి కుదింగే ఉన్నాడని ఎక్కి ఉన్నారు.
2: అలుకడు గణమకి అంచుం పెంచేశం జంహర్ అలుకడు ఉలని కాఫాతో తౌలి మరొకస్ గ్రేడ్ 5గా మీతో అలుగడుకి అదే మీ ఉడే వాక్క గణమకి దెబ్బలు గారాయారు. వరం ఎక్కువరిక మరట్టేకముగా ఎక్కెక్క అవును దెబ్బులలే ఎత్తువ కొహావీరు దెబ్బుల ఎక్కువగా హిగముందనిక హుళువిఫా హురి దొరఫెనిచ్చే ఏం ఉన్న దొరక దిమా వెచ్చిన మా ఎతర బలాలు మకి బుళలుగా ఆదేకే ఏం కముందోరు ఎతర బలాలీరు మేజే మతిగా వరం మీరు పోకి బల ఫెనిచ్చే దెబ్బుల ఎక్కువగా వదకింగా స్మేసు మచ్చ ఫుమ్మాకింగర బోకి బలుగా దెబ్బుల ఎఫర హిఫాత మగక్కతు బోకిబా దెఫళ్య ఫళలకింగ్ ఎబ్బుల దెక్కి అతు చెహును ఫళియం హిఫాగిన్ నికుమెగిన్ హిగచ్చే కోతి తెరే నికుమె కనక వదతి పెకిం బోకిబా ఫళి కాఫషాఫియే ఎబ్బుల బునెప్పే తెమిహుం ఎక్కువగా గెన ఎచ్చం ఉన్నవాణి ఎవ్వర కషే తియం ఎబ్బా తేషే అనే బుళ పుణ్య మీ మగిన ఫళియ మీకు నుదే నమే దెబుళ దెపస్ వ్యారారు ఫషాఫియే మిగత దెబుళ కోళి ఎక తెనికతిగ గాగ వకీళ తెంగళ హద ఫషాఫియే దెబుళ కోళె తం బలం దురుగ రామ మకునంగినే మకును బలం ఇందె ఫాస్ ఎబబునే తేఫతకు అరారు వకీళ హదం వి ఫహె కుంకమకహే ఎప్పస్ నువ్వుని వీయ ఇన్సాఫ దాన్ వీను హే తిమమ్మకు ఇన్సాఫ్ కొత్తి ఫానమే రామ మకును మిహెన్ హమ బునాయిరా దెబుల ఎఫహరా ఎన్ అడుం బున్యే తియ మామలు గొతే అవహం ఇన్సాఫ్ కొత్తే వాషే రామ మకును పోకిబా దెఫళియ రంగళ బలాల ఫబున్యే బల బెలుమ హీవని ఎఫళి మా బొడు హెన్యే గామవాణి కిరాలిమే మేమున తిలఫతెక్కి హిఫాకింగాస్ ఇయాగహక దిమాయం ఫారెక్కె మచ్చంగర ఇన్సాఫుకె కోటిక ఐషిన్ తెచ్చే తిలఫతుగ దెఫరాత దెఫళిల కిరాలాఫా బున్యే హీవ శ్రీ హమ రంగళషే ఎఫళి తంకొళె పారే నుయికొల్లం వాణే మేబుణ ఫాయం ఎతికొళ కాలాఫ తిలఫతం లీమ అనెఫర పరువచ్చే మిగత దెఫరాతున్ దెఫహరు కముం గెందాతన్ దెబుళల ఫర తెరవెగెన్ తిబెఫ ఎబబునే తెంతియవ దేతికొలు దెవ్వాషే ఎవ్వనుయస్ అడుగడుమెన్న ఎమ్మె రంగళె మకును బున్యె కలెమెన్న తియగు ఎకము దియస్ మగే హిత్తం హమయన్ నుజెహే దెఫర ముళి హమ వెవ్వరు వీమనూని దులెన్ నుకురణమే మేంబున దెఫరాతున్ దెఫారు కముం కిరమున్ దాది కుడెతికొలక వెఫవణికో దెఫర హమ వెచ్చే దెబుళ బున్యె తివ దేతికొల అడుగడుమెన్న దెవ్వాషే రామ మకును బున్యె మిహురియ మసక్క కుళయ హమ హిలేకమ హీకురముహె ఎహెన్నె నువానే మీ మగే మసక్కతుగె ముసారే షరియా నిమునియే మిహంబున తిలఫెన్ ఎల్లా లఫ ఫారుమతిన్ ఫుమ్మా లాగెన్ దు ఫిలాఫియే దెబుళలుగె అరారుమున్ దెబుళల లిబుని సుమెకే ఎగముగి మచ్చ హితామకు రొమున్ కరుణ బాలము ఇచ్చాగెన్ దిబె దెబుళ దము ఎబబునే దెకొళు వెరికం ఫషాలాగెన్ అరారుం వానె గొన్నెరగెన్ ఎకొళు మెకొళ నువస్ బలిగెన్ ఉళే మీహుంగె మీహాలే.

0: ಮದರ್ಸಾ ಕುದಿಂಗಗಡಿ.
1: ఎంఎఫ్ఓన్ టీచర్స్ డే తో మీ పాగ కురవడి
2: ఏ మిది అక్టోబర్ ఫస్ట్ వన దోస్తో
1: ఆ వరకిన హరకత కురక ఎందుండన్ను
2: ఆ టీచర్స్ డే అబేవి వరం హాస్ అసెంబ్లీ అబే సతెన్ను
1: వర రీతింగ్ ఎలైసాను హుషళి బంది
2: బేణుంత బంది అడు హాలం
1: ఆ వర బేణు

0: మీ అర్గడింగ్ ఫస్ట్ గడితీ మినిట్ మీ దివిరాజ్ చేకాడు. మిగిడి అడుగుని మేము అనేక మిగిలిస్తే దివేహి ప్రీమియర్ లీగ్ బుర్ స్పోర్ట్స్ క్లబ్ బిస్పూర్ స్పోర్ట్స్ క్లబ్ బద్దలు కురా మెచ్చుకి దేవన్ హాఫింగ్ ఉందాకే అడవగుతాం.
1: ఆ శుక్రియా తిబ్బే ఫుణ బదులు గదగలను దిరా దివి ప్రేమియా లీ దేహా సభ్య సతావిస్ మిచ్చ తిబ్బే ఫుణ గ్రస్తిని మట్టక అది మీ అదుగ అది మెచ్చ ఎక్కి కాదు మీరే తిబ్బే ఫుణ హమే మెచ్చ గెణిస్తేన ఎగుతాం మీరే మెచ్చ బ్యాదారు అడమైన మీ ఫాహకులు అని మీరే మీ కుళిన హమ జీఫా మెచ్చకి మీద హబీర్ మీ కుళని బిస్బురు అది బురు స్పోర్ట్స్ క్లబ్ మీరే కుళం హమ జీఫావని ఒడి స్పోర్ట్స్ క్లబ్ అది ఎగేత్రం గద్దు స్పోర్ట్స్ క్లబ్ మీరే నో ఎజ్జహార్ తిబ్బే ఫుణ హమే గెణిస్తేన మీ అదుగా మెచ్చుగా ఫుర్తం హాఫ్ నిమిగి ఎందియారు మిహార్ మివని బురం ఎల్లను జహాఫ్ తిరిసిన మెట్టుగా ఫుర్తం హాఫ్గా ఇవ్వను ఎల్లను జహాగే బురు మివర్తి ఫుర్తం హాఫ్ నిమిగి ఎందియారుగా ఎమ్మె కొరిగా అదే మీ మెత్తక బ్యాలర్ అవడమైన మీ పాహకులని మీ కుటుంబం గింద దిహా టీమ్గా మెదుగా మిహారు పాయింట్ ఇవి బ్యాలారు ఎమ్మె కొరిగొలే టీమ్ తక బ్యాలారు విక్టరీ స్పోర్ట్స్ క్లబ్ మిని హాఫ్ పాయింట్ లీఫ్ అది క్లబ్ ఈగల్స్ మిని హాఫ్ పాయింట్ హో దాఫా అది నీరేణి స్పోర్ట్స్ క్లబ్ హల్ పాయింట్ హో దాఫా బిస్బుర్ హతర్ పాయింట్ దెన్ ఒడి స్పోర్ట్స్ క్లబ్ థిమ్ పాయింట్ మాజియాస్ థిమ్ పాయింట్ దిద్దు థిమ్ పాయింట్ దెన్ టీసీ స్పోర్ట్స్ క్లబ్ థిమ్ పాయింట్ బురు స్పోర్ట్స్ క్లబ్ మీవని ఎప్ పాయింట్ లిబిఫ మీ అదు మీ బురు స్పోర్ట్స్ క్లబ్ మీ మెచ్ కామ్యాబ్ కొఫిన మనక ఇతరు థిమ్ పాయింట్ ఆకీగ హతర్ పాయింట్ కొరియా దాన్ దెన్ గద్దు స్పోర్ట్స్ క్లబ్ అది మిహాయి సభ కుళ్ళను మెత్తక బ్యాలర్ మీహున్న పాయింట్ లీఫ్ అయినవే కుళ్ళను మెత్తక బ్యాలర్ దిద్దు మీవని థిమ్ పాయింట్ థిమ్ మెచ్ కొడఫ అది గద్దుస్ మీవని థిమ్ మెచ్ కొడఫ ఎహెన్ కొమ్మె టీమే మిహార్ మీవని దే మెచ్ కొడఫ ఎహెన్ మెస్ మీ అదుగే మీ మిదన్న వాలి బురా అది బిస్బురు కొడుని మీ ఉన్న వెస్ థిమ్ మెచ్ కొడవి గింత అడమైన బ్యాదారు దే మెత్తగా మిరేగ మెత్తగ బ్యాదారుగా అడమైన ఫాహ కొలవి మీ దండవి గొత్తం కొడవే మెచ్చు దెంగ ఎగితం ఒడియా దే గద్దు కొడు మహజీఫావని దే మాదమా మీ మాజియా కొడని హవీర్ హతర్ జహార్ మాజియా విక్టరీ స్పోర్ట్స్ క్లబ్ వర ఫోర్ గదవాడు మాదే కుళేని ఎన్ఎంఎస్ మాదమాది గద్దుస్ కుళే గొత్త మీ హమ జీఫావని గద్దు ఎకీగా మాదమా మెచ్చుగా బదులు కురాని మాఫ్ కురవ దిద్దు ఎక్ బదులు కురాని న్యూ రైండ్ స్పోర్ట్స్ క్లబ్ మీ మెచ్చు ఉన్నాను దిద్దుగా ఎన్ఎంఎస్ మెచ్చు కుళే ముందు దారు తిబ్బే ఫుణ హమయా ఎంఎఫ్ఓగా మాధో మహత ఆవిడ మేము మాదమాగా మీ హవీర్ దండుగ మీ కుళే గవర్నమెంట్ టీం గవర్నమెంట్ దండుగ మీ కుళే మెచ్చా కురియా దారు తిబ్బే ఫుణ ఎంఎఫ్ఓగా మాధు మహత గెలుస్తాము గెందాను అంగేతో టీమ్ కుళంతరి మిహార్ మేమని దాంట బురు స్పోర్ట్స్ క్లబ్ కుళంతరి మిహార్ కూడా మేము మడుకొల్లా ఇవ్వదు మొక్క మిహార్ అన్నాను మిహార్ సాబం మెచ్ కురియా గంజి మట్టక ఉండవు షిమ్రియా వాల్కొల్లా
2: అదే శుక్రియా రమీజ్ రెఫ్రీగే కార్యగండు అడాకి దేవన్ హాఫ్గా కుళం ఫెషుని ఫుర్తమ హాఫ్ నిమిగిందే రమతి ఎల్లను సుల్లను బురు స్పోర్ట్స్ క్లబ్ కురియమతి అయ్యి ఫుర్తమ హాఫ్కి తిరిగి స్వరం తిరిగి హ్యాండ్ నెంబర్ అప్లో యామిని జాహర్ని అడాకిగా అన్వర్ కురియ ఫోన్ వాళ్ళు బోళ కురింది మిదిని గారి హురి కుళం తిరిగి కురి దీఫ్ ఉల్ఫ్ ఉఫ్ అహ్మద్ అంకుళం గత్రే జైదాన దేంజి మసే కురి బోళ అట్లా కురియం వద్దని రోడ్డు యూషో బోళ అట్లా కొట్టి వద్దాం తిరిగి ఫాతం కుళం తిరిగా ఫాదు కురుమాళ్ళకి మెచ్చుకు ఫుర్తమ రీందు కాడు మిహారు రెఫ్రీ మీద ఎక్కి తక్క లూత మీద ఎక్కి కాడు లూఫ ఉలూఫ దెక్కి కాడు ఉలూఫ తక్క పెనల్టీ ఏరియా బే

0: గడిరే గడే గార్జహి మీ దేహ రాజ్యే గ్యాడు.
1: డబ్బే అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అవును మంగి ప్రోగ్రామ్ రోసమ ప్రోగ్రామ్ ఇన్సర్ అయితే హృయా బేఫండ్ మరహా వద్దన్నో. అవును మీ రేసం కాకుండా భారజీమ హమే అతి బేఫండ్ ఆకే ప్రోగ్రామ్ కురియద్దాను. అది మీరు ప్రోగ్రామ్ గా ఏం రేరేకే ఎక్కువ తమ ఎక్కల్ మసెక్కతే నుసియాన్ సువాద అకీ అవును మే కురియద్దాను. తెంగి ఆకే అతి బేఫండ్ బేన్ ఫ్లో అలవే అడు అసలు మే ఫుర్సత్ లిబడన్నవాను. హమ్మ ఎలవ హెం బేఫ్లక హాసుకొల మేన్ ఫ్లో అనమ ఎ ఫుర్సత్ లిబడన్నవాను. హెం మెహర్ ఫ్రే నన్నోట్ కొలవ తినే తినే హత్తర ఎస్సుమెంగ్ హై ఏ ఫోన్ తిబేఫం నన్నోట్ కొల్లవాన్ నంబర్ మిద నాలి దెన్ పిఎస్ఎం యా మెదర్కో ఏ ఫురస్తు బేనం బెస్ తిబేఫం కురబ్బానక మా ఉమ్మీద్ కురా ఇంకేతో హమే హెన్ రేడే కేసు ఎక్కువ ఎక్కల హమ నుస్తియాన్ సువాల్ తక ఎకీ అవుమే కురియ దారుగా తిబేఫం హమ ఆ సువాల్ తక బా సువాల్ తక ఎకీ అవుమే కురియ దాని ఎమ్ ఎఫ్ ఆహుక దన్నవాలాఫ అవుమే టీమ్ ఫ్రాతం గణిస్తే వర్ రీత్ లవే కఫ తిబేఫం బదులు కొల్లాన మీరే ప్రోగ్రామ్ ఉన్నయ ప్రొడ్యూసర్ గతం మసేహ కురాన్ షాఫీ అతిబేఫం ప్రోగ్రామ్ గణిస్తే టెక్నిక్ గతం హే తిరిమాని సుధా సలీం ఏం కమ వర రీతి వరం హిగ్గ్యాం దేకపోతే బేఫన బదులు కొల్లానా ఇన్సార్ కురం మాత్రం.

కము లీలతి గతకు తోబావెన్ను దెలలుండై పై డోబి పియారా గందీ పై తోబావెన్ను దెలలుండై పై లోబి పియారా గందీ పై యతె పహె కురియ కుటె కాస్వె గోహ మాపు దెనె కముందీ లతి గోతకు.

0: కడిమెందు బారగడ్ తీరీస్ మినట్ మీ దివ్యరాజ్ గడు
1: ఖండుగె లోనుగండు కఫము దివిహి కండుతకు గాదువ్వి ఒడిదోణి ఫహరుగె ఫలితకుగె అడు హిమున్ దొంబెలీగె తుండితక బీసాలి రాళుతకుగె మ్యూజికి అడు ఉదికుది జజీరా రత్తకుగె హిమేం వేరోళిత కియాదెని దివిహింగె కదీమి తారీఖ్ ತಾರೀಖ್ ಕಿಯಾದಿನಿ ಇಸ್ವೆದಿಯ ದರಿಕೊಳು ತಕ ಅಹುಲ್ ವೆರಿಂಗೆ ಫಹುರ್ ವೆರಿ ಮಾಜಿ ಹಿಕ್ಮತ್ತೆರಿ ರಸಸ್ಕಲುಣ್ಣ ಮಿ ಫಸ್ಗಂಡುಗೆ ಕರಾಮ ಹಿಮಾಯ ಕುರ್ಮಟ್ಟಕ ಎಬೆ ಫ್ಲುಂಗೆ ಹಯ ಕುರ್ಬಾಂ ಕುರಪ್ಪ ಅಳ್ಗುನ್ ಮಿಂಗೆ ಮಿಯದು ಉಜಾಲ ಕೊದ್ದೆವ್ವಿ ಕೌಮಿ ಬತಲುಂಗೆ ವಾಹಕತ ಡ್ಯಾಗಣ್ಣವಣಿ ತಾರೀಖ್ಗೆ ಫುಮ್ಮಿನುಗ ಫೇಫಾವ ಅಗುಹುರಿ ಹಂದಾಂತ ಕುಂಫುರಿಗೆಂಬ ಎವೇಲಾ ಸಮಾನ ದಿವಹಿ ತಾರೀಖ್ಗೆ ರಂಗ್ ಸುಫಾ ತಕುಗೆ ತೆರೆಯ